అనికటయాన్ మనస మందులు సీతల బంద్ మునిసిరిపాదే బుధుర శ్రీదే కమంత కూతర జాగే కమనీయ.